తమగ గదమ మరిదద దానిన్నె గదా తగనేం తునలద తదనిమమ్మ మనగ గదమ తమగ గదమ మరిదద దానిన్నె గదా తమగ గదమ